0: और जोमेटो के माध्यम से हम लोग को अजनबी बनकर पानी पहुंचाया, नाश्ता पहुंचाया, सबको धन्यवाद। लेकिन हमारा संघर्ष तब तक जारी रहेगा जब तक एक ऐसा एजुकेशन सिस्टम की गारंटी नहीं मिलती है कि आगे भविष्य में कभी भी पेपर लीक ना हो। अगर हो तो उसको पकड़ा जाए और उसको कड़ी कार्रवाई हो, आजीवन कारावास हो।
1: आपसे जो मोटिवेट होकर के झारखंड के छात्रों का आपका आशीर्वाद से हम लोग लड़े और आज हड़ताल के 16वें दिन और आंदोलन के 23वें दिन
2: भाई वांचो को दिखाई दे
1: डिमांड पूरी कर दी है सरकार।
3: अब जो है
4: सर आपकी निष्ठा को सलाम करता हूं, अभिनंदन करता हूं।
5: मैम जो स्टूडेंट्स का ग्रुप जिसको आप मनाने आई थी क्या वो मान
6: पाया? हम लोग यहाँ पर छात्रों को उनका अमरण अनशन खत्म कराने आए थे। आप देख रहे हैं देवेंद्र महतो, हबीबा, राहुल और उनके साथ 6 अन्य साथी हैं जिन्होंने अपने अमरण अनशन को खत्म किया है। अन्य छात्रों से भी हम लोग आग्रह करके जा रहे हैं कि सरकार ने उनकी बातों को मानने का काम किया, वो अपना अनशन खत्म करें।
7: कई गुट में थे, सारे गुट मान लिए, एक गुट को थोड़ा झिक है वो भी खत्म हो जाएगा। आई एम गिविंग थैंक्स टू हेमंत सोरेन जी, आई एम गिविंग थैंक्स टू राहुल गांधी जी जिनका परिणाम के कारण ये संभव हुआ। सरकार ने बहुत बड़ा स्टेप लिया, CGL जैसे एग्जाम का कैंसिल होना सबसे बड़ी मांग यही थी उनकी, वो पूरा हुआ है। ये जानते हुए कि एक गुट नाराज होगा हमसे जो एक साल से नौकरी कर रहे हैं, हजारों की संख्या में नौकरी कर रहे हैं, उसके बाल हैं, बच्चे हैं, उसके बाद भी सरकार ने युवाओं की बात को माना है तो युवाओं को चाहिए था कि आप हमारी बात को माने।
8: Moving on now, let's get you more news coming about. In fact, shifting tracks now to Andhra Pradesh. And here we have the mega DSC teacher recruitment that has emerged as a fresh political flashpoint, with the TDP and the opposition of the YSRCP trading charges over alleged irregularities in the selection process and the conduct when it comes to the exam. While the opposition held a statewide protest, it stepped up its attack on the Andhra Pradesh's government, and the former chief minister and YSRCP president Jagan Mohan Reddy has alleged paper leakages, manipulation of merit lists and irregularities in the sports quota. While we have Chandrababu Naidu, the chief minister, strongly defending that recruitment drive and accusing YSRCP of attempting to stall it through litigation. Here's what has been said.
9: జగనన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగనన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగనన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి, అది మేము పాటిస్తాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష, గొడ్డలిపాటి నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష ప్రెస్ మీట్ లు ఎందుకు అధ్యక్ష, రమ్మనండి హౌస్ కి, ఎందుకు రాలేదైనా?
10: నో బ్యాక్ డోర్, నో ఫేవరటిజం, నో మానిపులేషన్, ఓన్లీ మెరిట్, ట్రాన్స్పరెన్సీ అండ్ జస్టిస్. ది రియల్ సక్సెస్ ఆఫ్ మెగా డిఎస్సి ఇస్ దాట్ ఈవెన్ దోస్ హు కుడ్ నాట్ సెక్యూర్ ఎ పోస్ట్ అక్నాలెడ్జ్ దట్ ది ప్రాసెస్ వాస్ ఫెయిర్.
11: We from YSRCP party have been demanding the resignation of Education Minister Nara Lokesh Garu on all the allegations that have been made by various agencies, various people who have come out and spoken against the kind of exam that was conducted on the DSC. We have already made sure that the whole state has set their voice, all the youth that are involved, all the Gen Z that are involved in this movement have also voiced their opinion. The only thing we want now is we want a very clear CBI inquiry in all the allegations that are being made here, and also until this whole issue is sorted out, we want the education minister to resign.
8: Switching tracks now from Andhra Pradesh to Karnataka, and it's the major and medium irrigation minister who on Monday has gone ahead and said that the state government is now consulting the legal team and officials in order to decide on their next course of action following what happened yesterday in Supreme Court. Do remember, the Supreme Court yesterday has given directions on releasing the water, the Kaveri River.

0: Mega DSC, but they are also demanding resignation of HRD Minister, State HRD Minister Nara Lokesh. On the very other hand, the government has clarified that they followed all the rules and regulation, norms, every provision they followed, and there is zero error in this recruitment process. In fact, on the first day of Andhra Pradesh Assembly, the government held and clarified the whole recruitment process. Interestingly, YSR Congress Party has not attended the assembly session. They are boycotting the assembly session. And there also, the HRD Minister, State HRD Minister, Nara Lokesh, has questioned the absence of opposition leader YS Jagan Mohan Reddy and his party MLAs. On the very other hand, he has yet again said that under the recruitment, there was zero error. Listening to what Chief Minister said on this DSC recruitment, and HRD Minister and other leader has said on this DSC recruitment.
1: Lokesh ne prashnin chakle da, adhyaksha. Jagana na vikti, Gaurav Mukhyamantri Chandrababu Naidu garu prashnin chakle da, adhyaksha. Jagana na vikti, prabhutvanni prashnin chakle da, adhyaksha. Jagana na vikti, అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి. అది మేము పాటిస్తాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష, గొడ్డలిపాటి నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి, ఎందుకు రాలేదైనా?
2: నో బ్యాక్ డోర్, నో ఫేవరటిజం, నో మ్యానిపులేషన్, ఓన్లీ మెరిట్, ట్రాన్స్పరెన్సీ అండ్ జస్టిస్. ది రియల్ సక్సెస్ ఆఫ్ మెగా డిఎస్సీ ఇస్ దాట్ ఈవన్ దోస్ హు కుడ్ నాట్ సెక్యూర్ ఎ పోస్ట్ అక్నాలెడ్జ్ దట్ ది ప్రాసెస్ వాస్ దేర్.
3: వి ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ పార్టీ హ్యావ్ బీన్ డిమాండింగ్ ది రెజిగ్నేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు. On all the allegations that have been made by various agencies, various people who have come out and spoken against the kind of exam that was conducted on the DSC. We have already made sure that the whole state has set their voice. All the youth that are involved, all the Gen Z that are involved in this movement have also voiced their opinion. The only thing we want now is we want a very clear CBI inquiry in all the allegations that are being made here, and also until this whole issue is sorted out, we want the
4: That's all we had in this edition of Southern View. I thank my colleagues Deepak Bopanna, Vijay and Ashish for joining us and bringing us all the news developments from South India. Now we slip into a short break, but we'll be right back soon with more news and updates. Don't go anywhere.